నేను మీకు ఇస్తారు ఓ మిస్ అమ్మరి బాయ్ బాయ్ మెరుగు. Mwana bakavako ah sare sukuli ni DJ Kwamza eso e chamara ko humesa mavoko eso mata biwa e swirhami lebyi ku sena ku titimela ka titimela.